ఉన్నారు. సుదీక్షలే సవైభుదాతిని నిరైదిభూతి హారు. సృష్టికా పసి ఫేరమా పరలాయమా మయ గ్రహంతు ఫగాత్ ముదికి.

ధర్మ కుమార కైసర్యాశ్రి బ్రహ్మ జ్ఞానయానే విదూర్ కైసరి జ్ఞాన హవశిశు జనమ మనున్ బడాలే పని కృతి ఉజ్వల శ్రుత సయిత.

పాయసం భోక్ష్యం పంచవిధం పయోదతి ఘృతం రంభాఫలం పానసం శాకానయుక్తం జలరుచికరం సుశ్లింత గంధాసల్యో దంతం తంబుల మనసా మయా విరచితం పూజా ఫలం స్వీకురు.

పచ్చత్తర రావణ కుమ్మకడు హనుమన్య తత్వభాగోతం ఏ ఆలస్యత కప్టి జట్ట పరజాలో నిస్కిజా మంటిజా ట్యాక్కై టేక్ న మదిన్న యో శరీరమా జో కాట్ను కాటిస్ మజా మైలే బల్ల చిని తలాయి త బడో లెత్ర వైస్ దుర్జన తైలే గర్ను గరిస్ సబై బలహరి సారా బిగారిస్ గుణ హరి సారణం.